అకశ్వరం కాఫిర్ మీసకున్న ఖలీఫాను ఎవరిన ఇంజారు ఖురవ్యస్ నువత ఇంజారు నుఖురవ్యస్ హమహమ విగింవే ఎవరింగ్ ఈమాన్ నువానతే.

ఎవరెంగి హిత్తవుగా బలి మడుకమివ్వే ఏకము అల్లాహ్ ఎవరెన్నం ఏ బలి మడుకం ఇతురు కురివ్వే అది ఎవరెన్ దొగుహదా ఉలుణుఖంగ సబవం ఎవరెన్న వేందినివి ఆజాబు ముట్టే.

అది మీహుం ఈమాం విఫదైం త్యబామీహుం ఈమాం వాషే ఎవరన్నా దిమాయ బునవిజ్జనమ మొయైం ఈమాం విఫదైం అహరమెం ఈమాం వానహియే ఎవరెం బునతే దన్నాశ హమ కశ్వరుం మొయైన్ నకీ హమ ఎవరెన్నే ఎహెనెక్కమకు ఎవరెన్నం ఎఖన్ నేంగనీయే.

నువత ఎవరెంగె మిసాలకి ఎ విలాగండెగ్గా అందిరితకకాయ్ గుగురుమాయ్ విదుం ఎకులేఫావా గొతుగా ఉడుమతీగావా వారే విలాగండెగ్గె మిసాలె హోనుగె సబబుం మరువెదానకమ బిరుం ఎవరెంగె ఖంఫెత్తవుగా ఎవరెంగె ఇంగిలితం అళతే అల్లాహి ఎ కాఫిరుంగె హురిహా కమె ఫురిహమయ దెనవడిగెంవా రస్కలాంగే.

మీహున్నట్టుగా ధమ్మచఖంగా భిన్ లవ్వ అది బినాయ్ ఖంగా ఉడు లవ్వ ఉడుం ఫిం వెస్సవ ఏంథ్య బా మీహున్న రిజ్ఖ్ ఖంగా మేవాగ బావత్త నిర్వి రస్కలాంగే ఫహ ఎకలాంగ ఖాలిక్ వంతకం త్యబా మీహున్ దినతిబే అల్లాహ్ షరీకుం తక త్యబా మీహున్ నులాషే.

హమఖశ్వరం మదిరియకు నువత ఎవ్ర బుడు ఇచ్చకం వేస్ ఎవ్వెస్ కహల మిసాల జెస్సుమక అల్లాహు లద్వెత్వే ఒడిగిన నువైతే ఫహ ఈమా వి మీహు ఎ మిసాలకి ఎవరెంగె వెరి రస్కలాంగె హదురతు హక్కు గదుగా జెస్సెవి మిసాలెక్కం హమఖశ్వరం దనతే అది కాఫిరు మీహుం బునతే తియ మిసాలు అల్లాహు ఇరాద కురెవ్వి కొంకమెబ్బావే ఎ మిసాలం ఎకలాంగె గిన భయకు మగుఫురద్దవతే అది హమ ఎ మిసాలం ఎకలాంగె గిన భయక తెదిమగు దక్కవతే ఫాసిఖుం మెనువి ఎయిన్ ఎకలాంగె మగెన్ నుఫురద్దవతే.

హమకశ్వరం ఈమాం విద్య మీసకున్నాయ్, యహూదీం ఖంగావి మీహున్నాయ్, నసోరా ఇన్నాయ్, సాబి ఉన్నాయ్, మేమ్మెంగ తెరేం వెస్ అల్లోహషాయ్ ఆఖర ద్వహం ఈమాం వె సాలిహ్ అమల్ కుల మీహుంగ వెరి రస్కలాంగ హజ్రతుగా ఎవరింగ ధర్మ ఎవరెన్నం హుట్టే అది ఎవరింగ మచ్చకం ఎవ్వెస్ బిరెన్నెతే అది ఎవరెన్ని హితామ కురా భయకం గావెస్ నుమె వేమే. ఇతరు భయం సాబియున్నకి దీనెన్నె మీహుం కమషాయ్ తదితకషాయ్ మలాయకతున్నం అళుకం కురా మీహుం కమబ్బునవే.

0: మీ అరకడి మెందురు బారకడి తెరేసినట్టు మీ దీనుకాడు
1: కీరిత్ కుర్ఆన్కు దివి తర్జమా మెదుగెనస్తేని సూరతుల్ ఫాతిహా ఫషాగెన్ ఇసూర నిమ్మ సూరతుల్ బకరా ఫషాగెన్ ఇసూరతు హైద్యవణ ఆయతుగ నియల తర్జమా విదాడు దివ్వా ఫవణి డాక్టర్ మొహమ్మద్ హనీఫ్.

అది ఈ మాం వెగం వా భయకుఖంగా నువెతిబే థిమమ్మెం అల్లాహ్ షాయ్ ఆఖిర ద్వహం ఈ మాం వెజ్జయి ముయ బునా భయకు మీస్తకుంగే తెరింవే.

ఎవరెంగి హిత్తవుగా బలిమడుకమివ్వే ఏకము అల్లా ఎవరెన్నం ఏ బలిమడుకం ఇతురు కురివ్వే అది ఎవరెన్ దొగుహదా ఉలుణుఖంగ సబవం ఎవరెన్న వేందినివి ఆజాబు హుట్టే.

నువత ఎవరెంగె మిసాలకి ఎ విలాగండెగ్గా అందిరితకకాయ్ గుగురుమాయ్ విదుం ఎకులేఫావా గొతుగా ఉడుమతీగావా వారే విలాగండెగ్గె మిసాలె హోనుగె సబబుం మరువెదానకమ బిరుం ఎవరెంగె ఖంఫెత్తవుగా ఎవరెంగె ఇంగిలితం అళతే అల్లాహి ఎ కాఫిరుంగె హురిహా కమె ఫురిహమయ దెనవడిగెంవా రస్కలాంగే.

మీహున్నచ్చగా ధమ్మచఖంగా భిన్ లవ్వ అది బినాయఖంగా ఉడు లవ్వ ఉడుం ఫిం వెస్సవ ఏంథ్యబా మీహున్న రిజ్ఖంగా మేవాగి బావత్త నిర్విరస్కలాంగి ఫహ ఇకలాంగి ఖాలిక్ వంతకం త్యబా మీహున్ దినతిబే అల్లాహ్ షరీకుంతక త్యబా మీహున్నులాషే.

హమకశ్వరం మదిరియకు నువత ఎవ్ర బుడు ఇచ్చకం వేస్ ఎవ్వెస్ కహల మిసాల జెస్సుమక అల్లాహు లద్వెత్వే ఒడిగిన నువైతే ఫహ ఈమా వి మీహు ఎ మిసాలకి ఎవరెంగె వెరి రస్కలాంగె హజరతు హక్కు గదుగా జెస్సెవి మిసాలెక్కం హమకశ్వరం దనతే అది కాఫిరు మీహుం బునతే తియ మిసాలు అల్లాహు ఇరాద కురెవ్వి కుంకమిబ్బావే ఎ మిసాలు ఎకలాంగె గిన భయకు మగుఫురద్దవతే అది హమ ఎమిసాలు ఎకలాంగె గిన భయక తెదిమగు దక్కవతే ఫాసికుం మెనువి ఎయిన్ ఎకలాంగె మగెన్ నుఫురద్దవతే.

హమకశ్వరం, ఈమాం విద్య మీసకున్నాయి, యహూదీం ఖంగావి మీహున్నాయి, నసోరాయున్నాయి, సాబి ఉన్నాయి, మేమ్మింగ తెరేం వెస్ అవ్వోహషాయ్ ఆఖర ద్వహం ఈమాం సాలిహ్ అమల్ కుల మీహుంగ వెరి రస్కలాంగ హవ్రతుగా ఎవరింగ ధర్మ ఎవరెన్నం కొట్టే అది ఎవరింగ మచ్చకం ఎవ్వెస్ బిరెన్నతే అది ఎవరెన్ని హితామ కురా భయకం గావెస్ నుమె వేమే. ఇతరు భయ సాబియున్నకి దీనెన్న మీహుం కమషాయ్ తది తకషాయ్ మలాయకతున్నం అళుకం కురా మీహుం కమబ్బునవే.

అది త్యబామీహున్న రొహ్మెల్లెవ్వు మట్టక త్యబామీహుంగె కురిమతీగావా తనాయి త్యబామీహుంగె ఫహతుగావా తన బిరువెతివే రక్కాతిరి వాషే ఎవరెన్నం అంగవాఫి నమ ఎవరెంగ్ ఫురగస్దీ ఎంబురిదే.

0: مثلهم بلى وهو الخلاق العليم.
1: ఎవరెం ఫద బయకు హెద్దెవుమ ఉడుతకాయ్ బింగ్ హెద్దెవి రస్కలాంగే కుళదుం వంతవే ఒడిగెన్నువే హెయ్యే. నూనెకే ఎఖలాంగెయి ఎమ్మెహా తకెతి హద్దవా మొళ దెనె ఒడిగెంవా రస్కలాంగే.